ఎవరెన్ని ఉమ్మియ్య నబియ్యా ఖంగావా రసూలా తబావా మీ హున్నే ఏ రసూలాయి ఎవరెంగ గాతుగావా తౌరాతాయ్ ఇంజీలుగా రసూలాగ సిఫఫుల్త లీవగిం వాతి ఎవరెన్ దెకే రసూలాయ్ ఎకలేగిఫాన్ ఎవరెన్న హ్యో కంతకం అమరు కురవ్వతే అది నుబా కంతం ఎవరెన్న నహీ కురవ్వతే అది రంగళు తకెతి ఎవరెన్న హలాల్ కురవ్వతే అది నుబావిగం వా తకెతి ఎవరెన్న హరాం కురవ్వతే అది ఎవరెంగ మచ్చం హురి బురతకాయ్ ఎవరెంగా ఎళిఫావా కస్తుల్త నెత్ కురవ్వా లుయ్ కురవ్వతే ఫహె ఎకలేగ ఫానం ఈమాం వే ఎకలేగ ఫాన వాగ్ విరువే నస్రు వెరువే ఎకలేగ ఫానా ఎకుగా బావాలి వినూర తబావీ మీహున్ దన్నాషే దిన్నవానే మీహున్నకీ హమ ఎవరెన్నే.

0: బప్పా దురువే బల్లవ
1: కేనవి దర్ఫ్ల
0: అడుగుండు బేను బప్పయ్య మీకు యాదే
1: ఏంత ఓకే అవ కేయాది బప్ప మీషిన్ అవ కేయా
0: దూం ఫతుకే ఇస్తియో మాలు కురుము అంగేగ కెన్సర్ జే హితుగే బాలిత జే స్ట్రోక్ జే ఫుప్పా మేగ కెన్సర్ జే నేవాలా నిజాముగే బలిత జెహె గొహరుగే కెన్సర్ జెహె టైప్ 2 డయాబెటీస్ జెహె
1: కీవె బప్పేత్ కియాదిని
0: కొక్కయ నుఫెన్న గొత సిర్రుం బప్ప సిగరెట్ బోకం ఇంగే కొక్క కొక్కయ వస్విస్ దువ కొక్క వరద్ దెరవే బప్ప సిగరెట్ బోతి
1: దరఫ్లా బప్ప దెందు వాహకస్ దొం ఫతేస్తు మాదన కురాని Promise, inge?
0: Koko varang ufa vichin.

మీ ఇస్మాయిల్ అఫ్ఫాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాహమంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొమ్వెలి

మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాముంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి

0: దివే ఎఫ్ఎం దివే హిన్నాయక్
1: మునియవస్ ఫిలోమ నోది ఎకెం మెగాహెర్ట్స్ దివే ఎఫ్ఎం ట్యూన్ కొల్లవా.

0: ఇది తారావు పల్ అది షోహువని ఇష్కి మత్సేవాణి తోగస్తే దెన్న విమా ఇష్కి మత్సేవాణి తోగస్తే దెన్న విమా ఇది ప్యారావు పలుం వాది అది షోహువని
1: లోబి లోబి